0: రుహునట రజరటట శంకడగలట www.liveFM.lk
1: liveFM.lk
2: దెంగలావ లంకావి వేలావేం పాందర తునాయి.